0: గారే గారే
1: గరబడదు
0: గారే గారే
1: దూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: గారే
1: దూరకి తరది ఎన్నాయాదు ఎక్క చతుర నార అమ్మ.